మీహున్న ఏవరెన్ తెద్వర్వి ఖమట్టక అల్లో హే జజా దివ్వుమషాయ్ ఇకలాంగ ఇరాద కురవ్వాఫినమ మునాఫిఖున్న అజాబ్ దివ్వుమ నువత ఏవరెంగ మచ్చ తౌబా లివ్వుమషే అమ కశ్వరు అల్లోహి గిన గినైం ఫాఫ ఫుస్సవ రహీం వంత రస్కలాంగ కమ్గావే.

హమ్ అకాశవరం ముస్లిం ఫిరెహెనున్నాయ్ ముస్లిం అంహెనున్నాయ్ ముమిన్ ఫిరెహెనున్నాయ్ ముమిన్ అంహెనున్నాయ్ ఖియమంతెరి అళువెరి ఫిరెహెనున్నాయ్ ఖియమంతెరి అళువెరి అంహెనున్నాయ్ తెదువెరి ఫిరెహెనున్నాయ్ తెదువెరి అంహెనున్నాయ్ కెత్తెరి ఫిరెహెనున్నాయ్.

ఎవరెంగె ఫరుజిత ఎబహీ జిన్సీ గుణంత రక్కా తెరుకురా ఫిరిహెనున్నాయి. ఎవరెంగె ఫరుజిత రక్కా తెరుకురా అంహెనున్నాయి. గినగినెం అల్లో హందుమకు రిక్రుకురా ఫిరిహెనున్నాయి. రిక్రుకురా అంహెనున్నాయి. ఎమ్మెన్నట్టకా అల్లోహ ఫాఫ ఫుస్సెమాయి బొడు ఎగెంవా ధర్మ తయారు కురవ్వీ.

ఎకంబలుంగె తెరేం కలేగిఫాను ఎది వడా గన్నవా అంబికంబలకు రేకుర భూముగా ఫస్కుర వేస్ అది కలేగిఫాను ఎది వడా గన్నవా అంబికంబలకు కలేగిఫానుగా అరిహ గన్న వేస్ అది కలేగిఫాను దురుకురవ్వా ఫావా అంబికంబలుంగె తెరేం కలేగిఫాను బేనుం ఫుడు అంబికంబలకు అలుం గిన్న వేస్ ఎకముం కలేగిఫానుగె మచ్చక కుషన్నెతే ఎయి ఎకంబలుంగె లోతక ఫినికం హాసిల్ ఉమషాయ్ ఎకంబలుం మొళి నూమషాయ్ కలేగిఫాను ఎకంబలున్న దెక్కెవి గుతామెదు ఎకంబలుం ఎమ్మెన్ రుహుమ ఎగొయ్ గ్యాకం బొడియే తియబామిహుంగె హిత్తవుగావా ఎచ్చే అల్లాహ్ దెనవడిగిం వెతే అల్లాహి మొళ దెనవడిగింవా హలీం వంత రస్కలాంగె కంగా ఒడిగింది.

ఖలీఫాన్గె దరిదరి కంబలున్నాయి, మోమినుంగె అంహను ఎకంబలుంగె ఫేరాంతకు నివావే తిమ్మ ఖలీఫాను ఎకంబలున్న విదాళు ఆశే. ఎకంబలుం ఎంగిగెం ఉమషాయి, ఎకంబలున్నం ఉందగూ నులిబుమ ఎగొయ్ మా గాయకంబుడే. అల్లాహి గిన గిన ఎంఫాఫ ఫుస్సవా రహీం వంత రస్కలాంగె కంగా ఒడిగింవే.

అలమింగి వెరి రస్కలాకు హమకశ్వరం అలమింగి సాహిబున్న షాయ్ అలమింగి బొడున్న అలమింగ్ క్షేమం వీమోయ్ ఫహ ఎవరెంగ్ అలమింగ్ మగుఫురిద్దీయే.

ఎదేకమవ్వా నమ అన్నాష్ తియకమలుండ ముత దివ్వా హుషీమె అది రివెతి వెగింవా వరికురెవ్వుమకుం తియకమలు వరికురవ్వా హుషీమే.

అది హమకశ్వరం అల్లాహుగా హజ్రతుం బొడువగం వా ఫజ్లు అంతకం ఎవరెన్నం హురికమ ముమినున్న కలేగ ఫాన్ ఉఫావెరకంగా ఖబరు దివ్వాషే.

ఎకంబలుంగె తెరేం కలేగిఫాను ఎది వడా గన్నవా అంబికంబలకు రేకుర భూముగా ఫస్కుర వేస్ అది కలేగిఫాను ఎది వడా గన్నవా అంబికంబలకు కలేగిఫానుగ అరిహ గెన్న వేస్ అది కలేగిఫాను దురుకురవ్వాఫావా అంబికంబలుంగె తెరేం కలేగిఫాను బేనుం ఫుడు అంబికంబలకు అలుం గెన్న వేస్ ఏకమున్ కలేగిఫానుగ మచ్చక కుశన్నెతే ఎయి ఎకంబలుంగె లోతక ఫినికం హాసిల్ ఉమషాయ్ ఎకంబలుం మొళి నూమషాయ్ కలేగిఫాను ఎకంబలున్న దెక్కెవి గుతామెదు ఎకంబలుం ఎమ్మెన్ రుహుమ ఎగొయ్ గ్యాకం బొడియే తియబామిహుంగె హిత్తవుగావా ఎచ్చే అల్లాహ్ దెనవడిగిం వెతే అల్లాహి మొళ దెనవడిగింవా హలీం వంత రస్కలాంగె కంగా ఒడిగింవే.

ఖలీఫాన్గే దరిదరి కంబలున్నాయి, మోమినుంగే అంహను ఎకంబలుంగే ఫేరాంతకు నివావే తిమ్మ ఖలీఫాను ఎకంబలున్న విదాళు ఆశే. ఎకంబలుం ఎంగిగేం ఉమషాయి, ఎకంబలున్నం ఉందగూ నులిబుమ ఎగుయ్ మా గాయకంబుడే. అల్లాహి గిన గినెం ఫాఫ ఫుస్సవా రహీం వంత రస్కలాంగే కంగా ఒడిగింవే.

0: తింగడి అషార్మిట్ మీ దీనిక మీ అసురులు మనతో
1: అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్.

అది త్యబామీహున్న రహ్మెల్లెవ్వు మట్టక త్యబామీహుంగే కురిమతీగా వా తనాయి త్యబామీహుంగే ఫహతుగా వా తన బిరువెతివే రక్కాతిరి వాషే ఎవరెన్నం అంగవాఫి నమ ఎవరెంగ్ ఫురగస్ది ఎంబురిదే.

0: مثلهم بلى وهو الخلاق العليم.
1: ఎవరెం ఫద బయకు హెద్దెవుమ ఉడుతకాయ్ బిం హెద్దెవి రస్కలాంగే కుళదుం వంతవే ఒడిగెన్ నువే హెయ్యె. నూనెకే ఎకలాంగేయి ఎమ్మెహా తకెతి హద్దవా మొళ దెనె ఒడిగెంవా రస్కలాంగే.

0: ఇరవై మెగాహెర్ట్జ్ దేనుగాడు.
1: మరొకటి మెందమ్మది దిగడి 30 మినిట్ మీ దేనుగాడు.
0: సూరతు బకరా కేరిత్ కుర్ఆన్గే హురిహా సూరత్ కేవిస్ బరకాతుం ఫురిగెంబా ఫెంగార్తకే ఎహనమిస్ బకరా సూరె కేవుంగా ఖాస్ బరకాత్రికమె వాకంగా నబవి ఇర్షాద్ తకున్ సాబితువే. అబూ ఉమామా రదియల్లాహు అన్హు విదాల్వి తిమన్ రసూలా సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్ కురవ్వనికొం అడ్విస్సెవీమే తేబా మీహున్ సూరతుల్ బకరా కియవా హుష్కమే ఫహే హమకష్వరు ఎ సూరె కేవుం ఎయి బరకాత్రికమికే అది ఎ సూరె నుకియవా దూకొలుం ఎయి హితామహురికమికే అది ఎ సూరె కియవా మీహెగె మచ్చ సిహురువెరిన బార్ లిపిగెన్ నువే. బకరా సూరె కేవుమకి నువత అడుహుమకి షైతానా ఫస్సాలుమం ఒయి అవస్మగే రసూలా సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్ కురఫాఫావే తేబామియుంగె గోతి గెదరు గబ్రుస్థాన్ తక కన్న హదాషే హమకష్వరుం ఎగేకా సూరతుల్ బకరా కేవే గేగె కిబ్యాన్ షైతానా ఫిదై. సూరతుల్ బకరా